0: నిసగడి సనిదప మగడి స నిసగడి సనిదప మగడి స అవరు గాయసి సగమ ప గమ గడి స సగమ ప నిసనిదప నిసగడి సనిదప మగడి స ఫాక్ సెకి శురు తాంట ఇర్ పొడి తాంట లేకు పాప మగడి స ససనిద పాప papa magare sa sa sani da papa sani sa gare sa sani sa gare sa ni da papa gama pa magare sa sa gama pa magare sa sa gaisi abar papa magare sa sa sani da papa sani sa gare sa ni da papa gama pa magare sa sa etao phak theke ebar tan gulo amra kori তোমরা একটু আমার সঙ্গে গায়ো
1: বেশ।